మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై నేటి అమృత వర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసం కృష్ణపక్షం దక్షిణాయనం బహుళ అష్టమి ఆగస్టు నెల 6వ తేదీ ఈరోజు గురువారం.

నేటి సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా చక్కని పాటలను అలాగే డాక్టర్ పి మేధా వర్మ గారు తెలిపిన తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోవచ్చు.

ముందుగా ఒక మంచి మాట. కష్టాలను తొలగించమని ప్రార్థించటం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని ప్రార్థించటం మిన్న. జీవితంలో కష్టాలు సమస్యలు రాకుండా ఎవరూ ఉండరు. మనం వాటిని రాకుండా కూడా ఆపలేము. దేవుడిని ప్రార్థించేటప్పుడు నాకు కష్టాలు ఇవ్వకు అని అడగడం కంటే, ఎటువంటి కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొనే పోరాడే మానసిక బలాన్ని ఇవ్వమని అడగాలి. అప్పుడు ఆ కష్టాలే మనల్ని బలవంతులుగా మారుస్తాయి. శ్రోతలు విన్నారు కదా నేటి మంచి మాటను.

శ్రోతలు ఇప్పుడు వినండి అంతర్దీప ఓడల రాకపోకల సేవా సూచనలు. ఎంవి స్ట్రీట్ ఐలాండ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా ప్రయాణించి రంగత్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గంలోనే తిరిగి ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. ఉదయం 8:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి బంబుకా రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి ఉదయం 8:45 స్వరాజ్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి బారాటంగ్ రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1:00 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 2:30 స్వరాజ్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి రంగత్ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 2:00 స్వరాజ్వీప్ నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. మధ్యాహ్నం 3:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంవి హడ్బే రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి బయలుదేరి శ్రీ విజయపురం చేరుతుంది. ఎంబి రాణిచంగ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్వీప్ చేరుతుంది. తిరిగి మరుసటి రోజు ఉదయం 5:30 స్వరాజ్

నుండి బయలుదేరి షహీద్ ద్వీప్ ద్వారా ప్రయాణించి శ్రీ విజయపురం చేరుతుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అంతర్ద్వీప ఓడల రాకపోకల సేవా సూచనలను తెలుసుకున్నారు. శ్రోతలు, సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి మిర్చి చిత్రం నుంచి ఈ పాట.

0: శ్రోతలు, సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో మిర్చి చిత్రం నుండి చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
1: చెక్ చెక్ హలో చెక్ అరే చెక్ కియా క్యా తూనే చెక్ కియా క్యా.

0: कराने का ना रे। चेक चेक, हेलो चेक। अरे अपना HIV स्टेटस चेक किया क्या?
1: नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: శ్రోతలు, ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా డాక్టర్ పి మేఘావర్మ గారు అందించిన అమూల్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
3: ఉంది అందవిహీనంగా అయిపోతున్నారని చాలామంది పాలు పెట్టట్లేదు, దానివల్ల ఎలాంటి నష్టాలు వస్తాయంటారు?
4: దానివల్ల తల్లికి తర్వాత వచ్చేసి మనకి చాలా వరకు రొమ్ము క్యాన్సర్ యొక్క రిస్క్ పెరిగిపోతుంది.
3: దాని గురించి కొంచెం మన శ్రోతలకు చెప్పండి.
4: మనం ఎంత తొందరగా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తామో, ఎంతవరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తామో అది ఫీమేల్స్కి వచ్చేసి అంతలాగా బెనిఫిషియల్గానే ప్రూవ్ అవుతుంది. కొంతమంది ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఫీడ్ చేయట్లేదు, చాలాగా మనం వాటికి కాస్మెటిక్ కారణాలు అంటాం. అంటే మనం ఫీడ్ చేస్తే మన బ్రెస్ట్ సైజ్ తగ్గిపోతుంది, మనకి మన బాడీ ఫిగర్ తగ్గిపోతుంది, ఇలాగా
3: చాలా మంది కూడా
4: ఫీడింగ్ ఆపేస్తున్నారు. ఏంటంటే మనం ఫీడ్స్ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఫీడ్స్ రావట్లేదు సరిగ్గా, అలాగనుకొని కూడా కొంతమంది ఏంటంటే
3: అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా మంది దగ్గర విన్నారు. అంటే పాలు సరిగ్గా కొంతమందికి రావట్లేదు, ఏంటి కారణం అంటారు దానివల్ల?
4: మెయిన్లీ డైట్ అండి. డైట్ వాళ్ళు సరిగ్గా తీసుకోకపోయిన వల్లే వస్తుంది. ఎందుకంటే కొందరు ఏంటంటే ఆ బిడ్డ పుట్టిన వెంటనే తల్లికి సరిగ్గా పప్పు దినుసులు ఇవన్నీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే నీరు కూడా సరిగ్గా పెట్టట్లేదు, వాళ్ళు జస్ట్ ఇడ్లీ పొడి ఇలాంటివన్నీ పెడుతుంటారు అన్నమాట. అలా కాకుండా మనం ప్రాపర్గా డైట్ ఇవ్వాలి. వాళ్ళకి రావట్లేదు అన్నప్పటికీ మనం అందరం ఎంకరేజ్ చేయాలన్నమాట, అదే ఇంపార్టెంట్. ఈ బ్రెస్ట్
3: అంటే నిప్పల దగ్గర ఏమైనా ఉంది అంటారా, దానివల్ల కన్నం రాలేదు, దాంట్లో పాలు రాకపోవడానికి అక్కడ ఏమైనా అడ్డంకి ఉంది, అలాంటివి ఏమైనా తెలియజేస్తారా?
4: అలాంటి సమస్యలు కూడా ఉంటాయి, కానీ వాటి కోసమే ముందుగా మనం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది.
3: గర్భధారణ
4: టైంలోనే మోస్ట్లీ 3rd trimester అంటాం కదా, అంటే డెలివరీకి దగ్గర టైంలోన ఆ టైంలో ఏంటంటే మనం ఎవరైనా అదే రొమ్ముల్ని మసాజ్ చేసి ఆ టైంలో నిప్పల్స్ని కొంచెం లాగుతూ ఉంటే ఈ నిప్పల్స్ ఏంటంటే చాలా వరకు లోపలికి వెళ్ళిపోతుంటాయి.
3: దానివల్ల బాబు
4: పట్టలేకపోతున్నారు,
3: నోరుకి సరిగా అందలేకపోతుంది, అది ఒక సమస్య అవుతుంది పిల్లవాడికి పాలు తాగడానికి.
4: అవునండి. సో ఆ టైంలో ఏంటంటే మనం అది లోపల నిప్పల్స్ లోపలికి వెళ్ళిపోయాయి అనుకుని పాలు పెట్టడం మానేయకూడదు. మనం ఏంటంటే ఒకవేళ రావట్లేదు, అస్సలకి రావట్లేదు అనుకుని అంటే మనం బ్రెస్ట్ని మసాజ్ చేస్తామన్నమాట. మసాజ్ చేసి ఒక గిన్నెలో అయినా తీసి ఇస్తాం. అది ఏంటంటే బేబీకి పాలాడ అంటాం కదా, పాలాడుతూ పెడతాం. లేకపోతే బ్రెస్ట్ పంప్స్ వాడతాం అలాంటి వాటిల్లోన. ఈ బ్రెస్ట్ పంప్ వాడే కొద్దీ ఏంటంటే ఈ బ్రెస్ట్ పంప్స్ అనేవి ఏంటంటే ఒక డివైజెస్ లాగా ఉంటాయండి, అవి నిప్పల్స్తో అటాచ్ అయిపోయి నెగిటివ్ ప్రెషర్ని క్రియేట్ చేస్తుందనమాట. సో అవి ఆటోమేటిక్గా బ్రెస్ట్ని పంప్ చేస్తున్న కొద్దీ నిప్పల్స్ బయటకు వచ్చేస్తాయి. అండ్ ఇంకోది ఏంటంటే ఫీడింగ్ ప్రాక్టీస్ చేయిస్తూ ఉండాలి. అండ్ మోరోవర్ ఇంకా కొన్ని ప్రాక్టీసెస్ ఉన్నాయి, సిరింజింగ్ అంటాం అన్ని, అంటే నెగిటివ్ ప్రెషర్ తోటి నిప్పల్స్ని లాగుతూ
3: ఉంటాయి. అంటే పాలు వస్తూ ఉంటాయి, దాన్ని తీస్తూ ఉంటారు, పాలు బయటకు తీస్తూ రావట్లేదు.
4: ఆ పాలు వచ్చేటప్పటికి మనం పాలు రొమ్ముల్లో ఉండడానికి ఇవ్వకూడదు. ఒకవేళ మనం అలా రొమ్ముల్లో పాలు పెట్టేస్తే, అంటే మా తల్లి ఫీడ్ చేయకుండా ఉంటే ఆ పాలు గడ్డ కట్టేస్తాయి.
3: అలాంటి గడ్డ కట్టడం వల్ల ఏమైనా సమస్య వస్తుందంటారా?
4: ఉంటాయండి, చాలా వరకు సమస్యలు ఉంటాయి. స్టార్టింగ్లో ఏంటంటే ఈ పాలు గడ్డ కట్టడం వల్ల బ్రెస్ట్ అనేవి చాలా వరకు కలర్ అంటే రెడ్గా అయిపోతుంటాయి, దాంట్లో టెంపరేచర్ పెరిగిపోతుంది, ముట్టుకొని చూస్తే వేడిగా అనిపించడం. అదే ఎక్కువసేపు మనం ముంచేస్తే వాటిల్లో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఆ ఉండిపోయిన పాలు ఏంటంటే వాటిల్లో బ్యాక్టీరియా చేరిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి తర్వాతకి మాస్టైటిస్ అంటామన్నమాట ఈ కండిషన్ని, మాస్టైటిస్ అయిపోవచ్చు. లేకపోతే దాని తర్వాత ఈ మాస్టైటిస్ కొంచెం పెరిగే కొద్దీ ఏంటంటే గ్యాలెక్టోరియా అంటే ఇన్ఫెక్షన్ కూడా అయిపోతుంది చాలా వరకు. అంటే పాలు నిప్పల్స్ నుండి పసు రావడం అలాంటివన్నిట్లో తర్వాతకు వచ్చేసి మనము ఆ బ్రెస్ట్ని కట్ చేసి వాటిలో ఉన్న పసుని తీయాల్సి వస్తుంది. సో దానికి ముందుగా జాగ్రత్త పడిపోవాలి. పాలు రావట్లేదు అనుకొని మీరు

0: అంటే పాలు సరిగ్గా పెట్టలేకపోతున్నారు అనుకుని పాలు పెట్టకుండా ఉండకూడదు, మీరు మీ వంతు ప్రయత్నం చేయాలి.
1: ప్రయత్నం చేయాలి.
0: అందుకే
1: పాలు లోపల వెళ్ళిపోతుంది, నిప్పుల లోపల వెళ్ళిపోతుంది, అలా అనకుండా బిడ్డకి సరిగ్గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి తల్లి అనేది ప్రయత్నించాలి. ఇంకా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే, పాలు ఇప్పుడు తీసేసి పెడుతున్నారు చెప్తున్నారు, ఆ పాలు ఎన్ని గంటల వరకు ఉండొచ్చండి?
0: మనం రూమ్ టెంపరేచర్లో పెట్టుకుంటే మనం ఆ పాలని వెంటనే తాగిపించేయాలండి.
1: తాగిపించేయాలి
0: వెంటనే అంటే ఒక గంట లోపలైనా ఎంతవరకు వీలవుతే ఎంత తొందరగా
1: అంటే,
0: తాగిపించే.
1: బ్రెస్ట్ ఫీడింగ్ పంప్స్ వల్ల కొంచెం ఎక్కువ టైం వరకు ఉండొచ్చా? అలాగే ఏమైనా ఉంటుంది?
0: పంప్స్లో ఒకవేళ మనం తీస్తున్నాం అనుకోండి, ఆ పంప్స్ని ఒకవేళ మనం స్టెరైల్గా పెట్టుకోగలుగుతున్నాం అనుకో, అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోగలుగుతున్నాం, అలాంటి టైంలో మనం ఆ మిల్క్ని 12 అవర్స్ వరకు వాడుకోవచ్చు.
1: 12 అవర్స్ వరకు వాడుకోవచ్చు, 12 గంటలు అంటే ఒక రోజు వరకు వాడుకోవచ్చు.
0: వాడుకోవచ్చు
1: అంటే ఉద్యోగం చేసే మహిళలు కూడా ఉంటారు, వాళ్ళందరూ ఇవన్నీ పెట్టేసి పిల్లడికి వెళ్తూ ఉంటారు. అది మరి ఎలా అయినా పిల్లడికి మన పాలు అందించాలనే ఉద్దేశంతోనే అలా చేస్తున్నారు, తప్పుగా ఏం లేదు, కానీ చెయ్యాలి. ఎలా అయినా సరే తల్లి పాలు అందిస్తేనే పిల్లడి గురించి మంచిది, ఇంకా తల్లి గురించి కూడా మంచిది. కానీ ఆ పాలు అలా తాగడం వల్ల పిల్లడికి ఏమైనా సమస్య ఏమైనా వస్తుందంటారా?
0: లేదు, అలాగేం ఉండదు. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేస్తుంటారనుకోండి, వాటిని తీసి కొంచెం సేపు బయట పెట్టాలి, అంటే నార్మల్
1: నార్మల్
0: టెంపరేచర్లో
1: టెంపరేచర్లో
0: పెట్టాలి. కానీ వాటికి బాయిల్ అలాంటివి ఏం చేయకూడదు.
1: చేయకూడదు, ఎలా
0: ఏంటంటే
1: ఉండేవి
0: బాయిల్ చేసేస్తుంటారు, సో వాటిలో ఉన్న న్యూట్రియంట్స్
1: తగ్గిపోతుంటాయి.
0: అసలు
1: ఈ విషయం చాలా మందికి
0: తెలియదు.
1: వేడి అంటే వేడి వేడిగా పాలు తాగబడితే మంచిది అనే ఉద్దేశంతోనే వేడి చేస్తూ ఉంటారు. చాలా మంచి భాషలు చెప్తున్నారు డాక్టర్ మేఘా గారు. ఇంకా ఇంకా తల్లిపాలు గురించి మనకి కొంతమంది ఉంటారు కదా, అంటే వాళ్ళు పాలు పెడితే వాళ్ళకి అందంగా పోతుంది, వాళ్ళ ఫిగర్ పోతుంది, అలాంటి వాళ్ళకి చాలామంది అపోహలు ఉన్నాయి. దాని గురించి ఎవరైనా మీ సలహా ఏమైనా ఇస్తే మంచిదండి?
0: సలహా చెప్పుకోవాలంటే వాళ్ళకి ఎంతవరకు మనం ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఎవరికి కూడా అందం అనేది తగ్గిపోదు. మోర్ ఓవర్ మదర్హుడ్ అనేది ఒక జర్నీ, అందరూ దాన్ని ఆస్వాదించాలి. సో లైక్ మదర్హుడ్ అనేది చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత ఎవరు కూడా ముందులాగా ఖచ్చితంగా
1: ఉండలేరు.
0: అందరిది బాడీలో చాలా వరకు చేంజెస్ వస్తాయి. మెయిన్లీ మీరు లోవర్ బాడీ చెప్పుకుంటాం అనుకోండి, అంటే కడుపు, ఇవన్నీ మీకు డెఫినెట్లీ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఇవన్నీ వస్తాయి. సో అవి వస్తున్నాయి అనుకుని మనం ప్రెగ్నెంట్ అవ్వకుండా ఆగలేం కదండి.
1: ఆగలేము కదా, కానీ పాలు పెడితే ఎంత పెడితే అంత మంచిది. వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోవట్లేదు, కానీ బిడ్డకి ఆరోగ్యంగా ఉండడం గురించి మనం పెట్టాలి. ఖచ్చితంగా 6 నెలల వరకు పాలు పెట్టాలి అని చెప్పారు కదా, ఇంకా ఎక్కువ పెడితే ఏమైనా సమస్యలు వస్తాయా? లేదంటే పిల్లలు ఎన్ని సంవత్సరాల వరకు తాగుతారు పిల్లలు పాలు?
0: 6 మాసాల వరకు మనం ఖచ్చితంగా పాలు పెట్టాలండి. 6 మాసాల తర్వాత కొన్ని సమస్యలు ఏంటి ఎదుర్కొంటుంటామంటే, 6 మాసాల తర్వాత పిల్లలకి పళ్ళు వచ్చేస్తాయి. సో వాళ్ళు ఏంటంటే పాలు తాగేదానికంటే ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు, అండ్ వాళ్ళు పళ్ళుతో నిప్పల్స్ని కొరకడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల తల్లికి చాలా వరకు సమస్యలు ఎదురుపడుతూ ఉంటాయి.
1: అయినా సరే తల్లి పాలు పెట్టాలని ఇష్టపడుతున్నారు కొంతమంది తల్లులు మాత్రం, ఎందుకంటే అందులోనే ఆనందం అనేది వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి. ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు అలా పెట్టొచ్చండి?
0: అది తల్లి బట్టి ఉంటుందండి. అంటే మనం చాలా వరకు 1-2 సంవత్సరాల వరకు పెట్టుకోవచ్చు, దాని తర్వాత కానీ ఆపేయాలి. ఎందుకంటే తల్లిపాలు వాళ్ళు పిల్లలు వచ్చేసి తల్లిపాలు ఒక కంఫర్ట్ కోసం అని ఎప్పుడు చూసుకుంటూ ఉంటారు.
1: అంటే కొంతమందికి ఎక్కువ అలవాటు అయిపోతుంది, అది తల్లిపాలు పెడితే కానీ పడుకోరు కొంతమంది, దానివల్ల వాళ్ళకి సమస్య అనేది ఎదురవుతుంది. కానీ దానివల్ల ఆ తర్వాత తీపి అనేది ఎక్కువ అయిపోతుంది దాని తర్వాత అని కూడా అంటుంటారు పెద్దలు, దాంట్లో ఏంటి ఉందండి?
0: అలాగైతే ఏమి ఉండదు, ఎందుకంటే తల్లిపాలలో న్యూట్రిషన్ అనేది తగ్గిపోతుంది. 6 మాసాల వరకే ఉంటుంది న్యూట్రిషన్ అనేది. అందుకే మనం ఏంటంటామంటే 6 మాసాల తర్వాత మనం సప్లిమెంటరీ ఫీడింగ్ మొదలు పెడతాం అనమాట. ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసేది 6 మాసాలకి మనం ఇంట్రడ్యూస్ చేస్తాం.
1: అంటే ఇప్పుడు ఆహారం 6 మాసాల తర్వాత మొదలు పెట్టేస్తుంటా, అప్పుడు ఎన్నిసార్లు పాలు పెట్టొచ్చండి?
0: అప్పుడు మన డిమాండ్ బట్టి ఉంటుందండి.
1: అంటే ఖచ్చితంగా ఎప్పుడు వరకు పెట్టొచ్చు?
0: మనం ఒకవేళ స్టార్టింగ్లో మనం చూసుకుంటే మనకి కంపల్సరీగా అంటారు 2-3 అవర్లీ పెట్టాలి. అంటే బేబీస్ బట్టి కూడా ఉంటుంది. నార్మల్ బేబీస్ అనుకుంటే 3-4 అవర్లీ మనం బేబీస్ని పాలు పెడుతూ ఉండాలి. వాళ్ళు పడుకున్నా వాళ్ళని లేపి మరీ
1: పెట్టాలి.
0: అదే మనం ఒక ఫీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇనీషియలీ స్టార్టింగ్లోనే వాళ్ళు ఎక్కువగా ఫీడింగ్ తీసుకోరు, వాళ్ళు జస్ట్ స్టార్టింగ్ ఉంటుంది కాబట్టి అలా అలా మనం ఫీడింగ్ని పెంచుతూ పోవాలి. అంటే బయట నుండి ఇచ్చే ఫీడింగ్ పెంచాలి, అంటే తల్లిపాలని అలా తగ్గిస్తూ పోవాలి. చాలా వరకు మనం ఏంటంటే ఒక స్టేట్ వరకు తెచ్చేయవచ్చు, రోజుకి ఒకసారి వరకు మనం ఒకవేళ అచీవ్ అయిపోతే దాని తర్వాత స్లోలీ తల్లిపాలు ఇవ్వడం స్టాప్ చేసేయవచ్చు.
1: స్టాప్ చేయొచ్చు, కానీ పిల్లవాళ్ళు మాత్రం కావాలనే అంటారు.

0: వాళ్ళకి మాత్రం ఎప్పుడైనా అమ్మ దగ్గరే ఉండాలి కదా. చాలా మంచి మాటలు చెప్తున్నారు డాక్టర్ మేఘ. మన శ్రోతలందరికీ చాలా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు అందజేశారు. ఇంకా డాక్టర్ గారు, ఇప్పుడు మరి తల్లి పాలు పెడుతుంది అంటారు 6 నెలల వరకు ఖచ్చితంగా. ఇప్పుడు లోదుస్తులు ఎలాంటివన్నీ, అంటే దుస్తులు వేస్తున్న సమస్యలు వస్తాయంటారా లోదుస్తుల గురించి?
1: ఇప్పుడు చూడండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడే వాళ్ళకి రొమ్ముల సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది.
0: పెరుగుతూ ఉంటుంది.
1: సో ఆ టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రెస్ట్ని సపోర్ట్ చేసేలాంటివి వేసుకోవాలి.
0: బట్టలు
1: బట్టలు వేసుకోవాలి. బట్టలు ఎంతవరకు కంఫర్టబుల్గా వేసుకుంటారో అవే బాగుంటాయి. ఎక్కువగా టైట్గా బట్టలు ఇవన్నీ కూడా వేసుకోకూడదు. మెయిన్లీ కాటన్ ప్రిఫర్ అవ్వాలి. బట్ట క్వాలిటీ కూడా కాటన్ ఉండాలి. అండ్ ఇన్నర్ గార్మెంట్స్ వచ్చేసి, లోదుస్తులు వచ్చేసి చాలా వరకు కాటన్వే అవుతూ బాగుంటాయి. అండ్ బ్రెస్ట్ని ప్రాపర్గా సపోర్ట్ చేసేలాంటి ఇన్నర్స్ తీసుకోవాలి. ఫీడింగ్ చేసేటప్పుడు కూడాను వాళ్ళు ఏంటంటే, ఫీడింగ్ చేసేటప్పుడు ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత బాగుంటుంది. అండ్ ఆ టైంలో వాళ్ళు ఏంటంటే జిప్పర్స్ మ్యాక్సీలు ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో ఆ టైం చాలా వరకు వీలు చూసుకొని ఆ జిప్ వచ్చేసి మధ్యలో ఉంటే బాగుంటుంది.
0: బాగుంటుంది
1: ఎందుకంటే సైడ్ జిప్స్ వల్ల పిల్లలకి కొన్ని చిన్న చిన్న దెబ్బలు తగిలిపోవడం కానీ బ్రెస్ట్లో ఇంజరీస్ అవ్వడం కూడా చాలా వరకు చూస్తూ ఉంటాం మనం. సో ఎంతవరకు జిప్ అనేది మధ్యలో ఉంటే, అండ్ జిప్ కూడా ఇక్కడ పైనుండి కొంచెం కింద వరకు ఉండాలన్నమాట, అంబలికస్ వరకు ఉంటే బాగుంటుంది.
0: అలా తల్లిపాల వారోత్సవాల గురించి చివరిగా తల్లులందరికీ ఎలాంటి సందేశాన్ని అయినా మీరు అందించగలరా?
1: ఎంతవరకు వీలవుతే మీరు హైజీన్ని మెయింటైన్ చేయండి. బిడ్డకి పాలు పెట్టే ముందు మంచిగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు కూడాను నిప్పల్ ఏరియా ఇలాంటివన్నీ వేడి నీటితో కొంచెం, ఒక గుడ్డని వేడి నీటిలో పెట్టేసి అవి నిప్పల్స్ ఏరియా అంతా క్లీన్గా చేసుకోవాలి. అండ్ మనకు చాలా వరకు మిస్కన్సెప్షన్ ఉంది తల్లికి వచ్చేసి స్నానం చేయించకూడదు అనుకొని,
0: అలాంటిది కూడా చూస్తూ
1: చూస్తూ
0: ఉంటారు.
1: ఉంటారు.
0: ఎప్పుడైనా సరే శుభ్రంగా ఉంటేనే మన దగ్గర క్రిములు అనేవి రావు. కానీ కొంతమంది అంటారు, అంటే చలి పట్టేస్తుంది, బిడ్డకు ఆరోగ్యం పోతుంది, అలా కూడా చాలామంది అపోహ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే,
1: ఎంతవరకు మీరు తొందరగా ఎంత తొందరగా స్నానం చేసుకుంటే అంత మంచిది. అవి మిగతా స్నానాలు అలాంటివన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు, కానీ మీరు మాత్రం స్నానం ఇవన్నీ చేసుకుని మీరు ఎంత నీట్గా ఉంటే బిడ్డకు కూడా అంతే నీట్నెస్ తోటి పాలు కూడా వెళ్తాయి.
0: పాలు కూడా వెళ్తాయి.
1: అవి ఇంపార్టెంట్. అండ్ చాలా వరకు జాగ్రత్త, మెయిన్ ఎజెండా ఏంటంటే ఈ తల్లిపాలు వారోత్సవాలది అనేది, ప్రీ లాక్టియల్ ఫీడ్స్ అనేవి అని ఒక టర్మ్ ఉందండి. అంటే కొందరు ఏంటంటే తల్లిపాలు పెట్టే ముందు ఎప్పుడు కూడా నోరు తీపి చేయాలి పుట్టిన పిల్లలకి అనుకొని, అదొక కాన్సెప్ట్ ఉంటుంది.
0: అలా కూడా ఉంది, తేనె తినిపించడం అలాంటివన్నీ చేస్తుంటారు. అంటే పంచదార నీళ్ళు తాగి పెట్టడం అలాంటివన్నీ చేస్తుంటారు. అవన్నీ ఎంత వరకు కరెక్ట్ అంటారు?
1: అవన్నీ ఎంతవరకు వీలవుతే అవి అస్సలు చేయించకండి. ఎందుకంటే తేనెలో వచ్చేసి చాలా వరకు మనం అంటాం కానీ తేనె మనకి ఎక్కడ నుండి ఏ సోర్స్ నుండి వస్తుందో మనకు
0: తెలియదు. ఎలాంటి బయట బజార్లో ఎలాంటివి అమ్ముతారో కూడా మనకు తెలియదు. నాణ్యమైనవి ఉంటాయంటే ఈ రోజుల్లో కష్టం. అలాంటివన్నీ పిల్లడికి పెట్టకపోతేనే మంచిది అంటారు. ఈరోజు మనం తల్లిపాల వారోత్సవాల గురించి డాక్టర్ మేఘా గారిని అడిగి, వారి సూచనల మేరకు మనకి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత గురించి, విశిష్టత గురించి తెలుసుకున్నాం కదా. చాలా చాలా ధన్యవాదాలు. మన ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు డాక్టర్ మేఘా గారు మీకు ధన్యవాదాలండి.
2: శ్రోతలు, తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా డాక్టర్ పి మేఘావర్మ గారు అందించిన అమూల్యమైన విషయాలు రెండవ భాగం విన్నారు కదా. ఇప్పుడు ఒక సూచన

మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల యొక్క మాయాజలాన్ని, సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను లేక విశిష్టతను ప్రపంచానికి తెలియచేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి సంయుక్తంగా మీ ముందుకు తీసుకువస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదొక సువర్ణ అవకాశం. మీ కెమెరా కంటితో అండమాన్ మరియు నికోబార్ దీవుల అద్భుతాలను బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సాంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రపంచానికి చూపించండి. మీరు చేయాల్సిందల్లా కేవలం 1 నుండి 3 నిమిషాల నిర్వీకల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పడమే. అంతేకాకుండా గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి.

జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు. మరి ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో రిజిస్టర్ చేసుకోండి. మై వేవ్స్ ఓపెన్ చేసి ప్రోగ్రాంలోని వెళ్ళి మీ వీడియోను సబ్మిట్ చేయండి. మీ వీడియోలను పంపించడానికి ఆగస్టు 1 నుండి 31/8/2026 వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని సృష్టికర్తలారా, మీ కెమెరాలకు పనిచెప్పి మీ ప్రతిభను చాటండి. మీ కథను ప్రపంచానికి పరిచయం చేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ, భారతదేశ వేదిక మీ ద్వీపం మీ కథ మన గర్వం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే పాల్గొని లక్షలాది మందికి స్ఫూర్తినివ్వండి. శ్రోతలు, మీరింతవరకు జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచనను విన్నారు. శ్రోతలు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిరోషిమా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 6న ప్రపంచవ్యాప్తంగా హిరోషిమా దినోత్సవాన్ని నిర్వహించబడుతుంది. మానవ చరిత్రలో ఘోరమైన అణుబాంబు దాడి జరిగిన రోజు 1945లో ఈ దారుణం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా జపాన్లోని హిరోషిమా నగరంపై మొదటి అణుబాంబు ప్రయోగించింది. ఈ అణుబాంబు పేరు లిటిల్ బాయ్ అని పేరు పెట్టారు. అణువికీరణం వలన ఆ తర్వాత పుట్టిన తరాలు కూడా క్యాన్సర్, అంగవైకల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. యుద్ధాల వలన కలిగే వినాశనాన్ని గుర్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతిని రూపొందించడం ఈ హిరోషిమా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని అణువ్యతిరేక ఆయుధరహితంగా మార్చడానికి ప్రపంచ దేశాలకు ఈరోజు పిలుపునిస్తుంది. యుద్ధ ఎవరికి ఏమాత్రం మంచిది కాదని ఈ ఘటన మనకు నేర్పుతుంది. యుద్ధాలు ఎప్పుడూ వినాశనాన్ని ఇస్తాయి, కానీ విజయాన్ని ఇవ్వవు. యుద్ధాల వలన అమాయక ప్రజలు ఎంతో నష్టపోతారు. మనకు అస్త్రాలు, శాంతి మాత్రమే కావాలి. అణు ఆయుధాలు లేని ప్రపంచం కోసం మనందరి కృషి చేద్దాం. హిరోషిమా బాధితుల త్యాగాలను స్మరిస్తూ ప్రపంచ శాంతిని కాపాడుకుందాం, ప్రతిజ్ఞ చేస్తాం. శ్రోతలు, మీరు ఇంతవరకు హిరోషిమా దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు.

శ్రోతలు, నేటి సూపర్ హిట్ పాటలు కార్యక్రమంలో భాగంగా చక్కని పాటలను, అలాగే డాక్టర్ పి మేధా గారు తెలిపిన తల్లిపాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటూ ఇంకా కొన్ని తెలుసుకోవలసిన విషయాలను తెలుసుకున్నారు కదా.